పతి కృష్ణ పతి చంద్రముఖ. చూబ చూబ మురళి అదు దుక్ బా దక్కరో ఈ శూన్య.